0: Thank you so much.
1: Make some noise at least for him. ఏమండి ఇదంతా వాళ్ళు ఏం ఆర్డర్ ఏంటి ఇలా ఉండాలి
0: హే గోతిలో తమె గోతిలో గోతిలో గోతిలో తమె గోతిలో గోతిలో నచి జే మజామా ఖాళీ వావటా తజామా ఏ వో హార్డ్ నో ప్రవాసీ గోతిలో గోతిలో తమె గోతిలో గోతిలో గోతిలో తమె గోతిలో గోతిలో నచి జే మజామా ఖాళీ వావటా తజామా ఏ వో హార్డ్ నో ప్రవాసీ గోతిలో గోతిలో గోతిలో కా మతలబ్ హై గుజరాతీ మే ఢూండ్ లో लेकिन आज यहाँ पे जितने भी लोग उपस्थित हैं उनको कहना चाहूँगा कि आपको अब कहीं पे भी कुछ ढूंढने की ज़रूरत नहीं है क्योंकि आप सबको हमारे प्यारे सद्गुरु मिल गए हैं अब आपको कुछ ढूंढने की ज़रूरत नहीं है तो सद्गुरु के लिए मैं गाना चाहूँगा दो लाइन